శివన్ భక్తి తను శ్రీచారు సార్వ కళ్యాణ సుఖ నిద్రాం బూడి జాత పాయ విశ్రాం సగల దూకా ఉతనా స్నానక నామ జపోగుంతా శుభ జీ ప్రీత ప్రేమ రచావ మంతన అంతరే స్వావ నేత్రోపేక్ దర్శకు హోయ మన విక్సే సాల్ చంతు హోయ.